సగసని సమలని సదని దని సమద గ గ గ గ గ గ గ గ గ గ గ గ గమ గమ తమ గమ తమ గమ తమ గమ గమ గని సని సని సని దని దని సరి సని దని సగ సని దని సగమ.